ఏంటంటే రాగస్థుల గోడ్సారం. కానరా ఏకొరిజన్ పాంచ్ మింటాంచే ఏకొరిజన్ చాయిస్ మింటాంచే కోకుని గతాంచి సదాఫలీ కరవతం గాయక పాక్ మిటిలి దోన్ వరంచేర్ మిట్టే న్యూస్ ఇన్ ఇంగ్లీష్ దోన్ వరసన్ 15 మింటాంచేర్ మిట్టే న్యూస్ ఇన్ హిందీ తుమ్ గాయక పాక్ మిటిలి అడేజ్ వరంచేర్ ఏకాత్ హిందీ ఫిల్మ్ గీతాంచి చిత్ర సంగీతే కరవతం.